0: నాకేంటి?
1: మాటలో పడే చూసుకోలేదమ్మే, మిల్లు కూడా వచ్చేసిన అదే.
0: ఓ కంసామిద.
1: కంసామిదానా అంటే?
0: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
1: కంసామిద
0: బై
1: కంసామిదా.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: అనే పావులా మెలికలు తిరిగిపోతున్నాడే.
1: ఏదో మీ అభిమానం ఒక్కాయ్.
2: Hey, don't stop dancing.

Hey, don't stop dancing! Bonacano learning!

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry, limited special sale on summer travel. Available only on phones.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: మాటలో పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసిన అదే.
1: ఓ కంసామిద.
0: కంసామిదానా అంటే?
1: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
0: కంసామిద.
1: బై
0: కంసామిదా.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: మార్నింగ్ అమెరికా. Let's get old fashioned summertime showers.
4: Good morning.
5: Good morning.
4: What's the message on this?
5: Scraping your mouth.

0: ఇంకేంటి?
1: మాటలు పడే చూసుకోలేదమ్మే, మిల్లు కూడా వచ్చేసినదే.
0: ఓ కంసామిద.
1: కంసామిదానా అంటే?
0: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద.
1: కంసామిద.
0: బై.
1: కంసామిదా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs, take realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry, limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: 855-265-5992. The following program is brought to you by VJ Creations.

0: out, party, caterings, yedena sare. The best vegetarian restaurant in the Bay Area. Chaat Bhavan, in multiple locations. For details, visit chaatbhavan.com.
1: హలో కాలిఫోర్నియా, ఈ ప్రపంచంలో ఐదవ అతిపెద్ద జ్యువెలరీ రీటైలర్ మన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఇప్పుడు యుఎస్ఏ శాంటా క్లారాలో 8వ షోరూమ్ ఓపెన్ చేస్తున్నారు. జూన్ 20th మధ్యాహ్నం 12:30 జరగబోయే గ్రాండ్ ఇనాగరేషన్ లో పాల్గొనండి. జూన్ 20th మరియు 21st మీరు కొన్ని డైమండ్ మరియు ప్రెషియస్ జెమ్ జ్యువెలరీ పైన గోల్డ్ కాయిన్ ఫ్రీగా ఇస్తున్నారు. మీ పాత 22 క్యారెట్ గోల్డ్ జ్యువెలరీని మీరు ఎక్కడ కొన్నా సరే దాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఎలాంటి తరుగు లేకుండా. ఎక్స్క్లూసివ్లీ at Malabar Golden Diamonds, Santa Clara Town Center.
2: The San Francisco Unicorns take on the Texas Super Kings in a can't-miss showdown at the Oakland Coliseum. See cricket superstar Ravi Chandran Ashwin playing for the Unicorns and be one of the first 1,500 fans to receive a free Ravi Chandran Ashwin t-shirt. Get your tickets now at sfunicorns.com.
3: Use promo code MLCVIRIJALLU at checkout to receive 10% off.
4: అమృతం కూడా అమ్మ చేతి వంట ముందు దిగదొడిపే కదా. అమ్మ చేసే ఆ బూందీ లడ్డు, రవ్వ లడ్డు, చెక్కలు, చేగుడీలు, ఆ కారపొడి, కందిపొడి చెప్తుంటే నాకే నోరూరిపోతుంది. కానీ అమ్మలా చేసేవాళ్ళు ఎవరిక్కడా? ఒక్కరున్నారండో, కావ్య ఫుడ్స్. అచ్చంగా అమ్మ చేతి వంటల, అదే మాధుర్యం, అదే కమ్మదనం.
5: కావ్య ఫుడ్స్ స్నాక్స్ అండ్ స్వీట్స్ బే ఏరియా అండ్ సాక్రమెంటోలో అన్ని ఇండియన్ గ్రోసరీ స్టోర్స్ లో లభ్యం. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా తయారు చేయబడినవి కావ్య ఫుడ్స్. అమ్మ చేతి వంట ఇప్పుడు మీ ఇంట్లో.
0: Are you ready to sell your home for top dollar? Don't rely on luck. You need the real estate and mortgage genie Nagrajanayya. His system is AI-powered home selling. It finds the buyers fast. And because he is a mortgage expert, he makes sure the buyer can actually close.
6: I use AI to find the buyer and my expertise to close the deal. No sale, no fee, guarantee.
0: Get your free instant AI home valuation right now at nagrajhomes.com. That's nagrajhomes.com. Or call Nagrajanayya at 408-805-4653. Terms apply. Equal housing lender. NMLS 1938293.

0: ఊహించని మలుపులు, ఆలోచింపజేసే ఆటలు, ఆనందింపజేసే బహుమతులు, వీటన్నిటినీ కలబోసి ప్రతి బుధవారం మీకోసం మేము తీసుకొస్తున్న మీ ఫేవరెట్ షో అష్టా చెమ్మ. నేను మీ హోస్ట్ శ్రీదేవి. మా సతీష్ గారు వినిపించడం లేదు. సతీష్ గారు వచ్చేస్తున్నారు. సో మరి మా షోని ఆన్లైన్ లో వినాలంటే కనక విరిజల్లు.
1: వినిపిస్తున్నానా?
0: వినిపిస్తున్నారు సతీష్ గారు, చెప్పండి.
1: కనిపిస్తున్నానా?
0: కనిపిస్తున్నారు, వినిపిస్తున్నారు. వెల్కమ్ బ్యాక్.
1: శ్రోతలందరికీ కనిపించను కానీ వినిపిస్తానండి. మా మీరు కనుక మా ప్రోగ్రామ్ని ఆన్లైన్ వినాలంటే virijallu.com కి వెళ్ళండి. రైట్ సైడ్ మీద ఉన్న లిసన్ లైవ్ బటన్ క్లిక్ చేయండి. అన్ని రకాల యాప్ స్టోర్స్ నుంచి ఒకే ఒక పదమండి విరిజల్లు యాప్ డౌన్లోడ్ చేయండి. ప్రతి బుధవారం సాయంత్రం మమ్మల్ని వినవచ్చు. ఇంకా రెగ్యులర్గా జరిగే ప్రోగ్రాంలు అన్నీ వినాలంటే విరిజల్లు యాప్ ఉంది ఆల్రెడీ. ఇంకా మీ కార్లో HD2 ఉంటే కనుక ఇదేంటి HD2 సెట్ చేస్తే 24 గంటలు తెలుగు పాటలు వినవచ్చు. ఇంకా శ్రీదేవి గారు మనకు కాల్ చేయాల్సిన నంబర్
0: 877-265-5992. సో మరొక సరండి, మాతో మాట్లాడాలంటే కనుక మాతో మాట్లాడాలంటే కాదు, మాతో మాట్లాడటానికి కాల్ చేయండి 877-265-5992. సో ఇవాళ నేను సతీష్ గారు వచ్చేసాము. మరి మీకోసం ఒక సరదాగా ఉండే క్విజ్ ఒకటి తీసుకొని వచ్చాము. సో మరి ఇవాళ చాలా సరదాగా ఉంటుంది, ఈజీగా ఉంటుంది అండ్ ఆన్సరబుల్ గా ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. సో కాబట్టి కాల్ చేసేయండి 877-265-5992. July 4th వీకెండ్, ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ బాగా చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. సో మరి ఇండియన్ ఇండిపెండెన్స్ డే కూడా రాబోతుంది త్వరలో, ఎందుకంటే డేస్ ఆర్ గోయింగ్ సో ఫాస్ట్. ఈ ఇండిపెండెన్స్ డే అయిన 4 రోజుల్లో అది కూడా వచ్చేస్తుంది. సో మరి August 15th సాటర్డే సాన్ హోజేలో ఇండిపెండెన్స్ డే పెరేడ్ జరగనుంది. ఇంకా మిగతా విశేషాలన్నీ కూడా నేను తర్వాత చెప్తాను. బట్ దిస్ August 15th హ్యాపన్ టు బీ ఆన్ సాటర్డే ఇట్ సెల్ఫ్ కాల్స్ ఫర్ ఎ సెలబ్రేషన్, ఎందుకంటే మనకి మామూలుగా ఇండిపెండెన్స్ డే ఏదో వీక్ డేలో వస్తే దాన్ని మనం పుష్ చేసి వీకెండ్ సెలబ్రేట్ చేసుకుంటుంటాము. ఈసారి ఇట్ ఫాల్స్ ఆన్ వీకెండ్ అండ్ నాట్ ఓన్లీ దాట్ అండి, మైల్ స్టోన్ అని చెప్పొచ్చు. మనకి అమెరికన్ ఇండిపెండెన్స్ డే కానీ ఇండియన్ ఇండిపెండెన్స్ డే కూడా రెండు కూడా 80th and 250th ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాము. సో ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ కూడా షోలో వెళ్లే కొద్దీ నేను చెప్తాను. సో బట్ మార్క్ యువర్ క్యాలెండర్స్, కీప్ యువర్ August 15th సాటర్డే ఫ్రీ అండ్ లెట్ సెలబ్రేట్ యునో షో ఆర్ పేట్రియాటిజం అండ్ లెట్ సెలబ్రేట్ ఆర్ ఇండిపెండెన్స్ డే ఇన్ ఎ గ్రాండ్ స్కేల్ అండ్ బీ పార్ట్ ఆఫ్ ద యునో పెరేడ్ అండ్ బీ పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అండ్ ఫ్లాగ్ హోస్టింగ్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ సతీష్ గారు
1: చెప్పండి. నేను ఆల్రెడీ ప్రశ్నకి రెడీ అయిపోయాను, మీరు ఏదో అన్నారు కాబట్టి. ఓకే, సూపర్ మార్కెట్ కి వెళ్లే ప్రతిసారి బడ్జెట్ కంట్రోల్ చేయాలనే నా లక్ష్యం బద్దలవుతుంది. ఓకే,
0: 99.9% అందరికీ అవుతుంది.
1: సూపర్ మార్కెట్ కి వెళ్లే ప్రతిసారి బడ్జెట్ కంట్రోల్ చేయాలనే నా లక్ష్యం బద్దలవుతుంది. ఇది కనుక మీరు వింటే నేను చెప్పింది ఇంకొకసారి కూడా చెప్తాను. దీంట్లోని ఒక బ్రాండ్ ఉంది, ఓకే, దీన్ని కనుక ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేస్తే స్టేట్మెంట్ కి ఆ బ్రాండ్ కి లింక్ ఉంది. నేను ఏ బ్రాండ్, యుఎస్ బ్రాండ్ గురించి మాట్లాడుతున్నానో ఆలోచించండి. ఓకే, మళ్ళా ఇంకొకసారి చెప్తాను. సూపర్ మార్కెట్ కి వెళ్లే ప్రతిసారి బడ్జెట్ కంట్రోల్ చెయ్యాలి అనే నా లక్ష్యం బద్దలవుతుంది. సో
0: ఓకే,
1: అదండి ప్రశ్న. కొంచెం ఆలోచించండి, ఇంకొకసారి రిపీట్ చేస్తాను. సూపర్ మార్కెట్ కి వెళ్లే ప్రతిసారి బడ్జెట్ కంట్రోల్ చెయ్యాలనే నా లక్ష్యం బద్దలవుతుంది. నేను ఏ బ్రాండ్ గురించి మాట్లాడుతున్నాను తెలిస్తే గనక కాల్ చేయండి, లేక తెలియకపోయినా కూడా మీకు ఏమనిపించినా కూడా ఏ ఆన్సర్ వచ్చినా కూడా కాల్ చేయండి. కాల్ చేయాల్సిన నంబర్ అదే 877-265-5992. శ్రీదేవి గారు మీరేమైనా ప్రశ్న అడుగుతారా?
0: కాదు, మీ ప్రశ్ననే కొంచెం విడదీసి చెప్దామా నేను అనుకుంటున్నాను. సో ఒక చిన్న క్లూ ఇప్పుడు, అంటే మీరు సూపర్ మార్కెట్ కి వెళ్ళేటప్పుడు నా బడ్జెట్ కంట్రోల్ చేయాలనే లక్ష్యం అంటే, సో మీరు చెప్పిన దాంట్లో ఒక బ్రాండ్ నేమ్ ఉంది, అది ఇట్ కెన్ బి ఎ సూపర్ మార్కెట్. సో అది నా క్లూ.
1: ఇంకా మీకు సులువుగా చెప్పాలంటే ఆ సెంటెన్స్ అంతా వినక. ఓకే, ఎవరు కాల్ చేశారు కాల్ తీసుకుందాం. హలో, విరిజల్కి స్వాగతం. హలో అండి, యు ఆర్ లైవ్ ఆన్ ఎయిర్. మీ పేరు? ఓకే, కాల్ డ్రాప్ అయిపోయింది. సో కాల్ చేసిన వాళ్ళు మళ్ళీ కాల్ చేయండి ప్లీజ్ 877-265-5992. శ్రీదేవి గారు కొంచెం ఏంటంటే వాక్యం పెద్దదైనా దాంట్లోనే సమాధానం ఉంది అదొకటి సో అది చెప్తున్నాను. అందుకే సూపర్ మార్కెట్ కి వెళ్ళే ప్రతిసారి బడ్జెట్ కంట్రోల్ చేయాలనే నా లక్ష్యం బద్దలవుతుంది. సో ఆ బ్రాండ్ ఏంటి? ఓకే,
0: ఏ బ్రాండ్ గురించి మాట్లాడుతున్నారు? ఆ బ్రాండ్ నేను ఇచ్చే క్లూ ఏంటంటే, ఆ బ్రాండ్ పేరు, అంటే ఆ బ్రాండ్ పేరు మీరు చెప్పాలి, బట్ దట్ ఈస్ ఎ సూపర్ మార్కెట్. సూపర్ మార్కెట్ ఇస్ నాట్ ది ఆన్సర్ ఐ యామ్ సేయింగ్. నేను అంటే ఇంతకంటే సులువైన క్లూ నేను ఇవ్వలేనేమో, సో అది అని నేను అనుకుంటున్నా. సో కాల్ చేయండి 877-265-5992. సో మరి ఉత్తర అమెరికా తెలుగు సంఘం అండ్ బే ఏరియా తెలుగు సంఘం కలిసి 15 ఏళ్లుగా నిర్వహిస్తున్న పాఠశాల మన తెలుగు మన పిల్లల కోసం అనే పాఠశాలని నిర్వహిస్తున్నారు. పిల్లలకి మన పిల్లలకి తెలుగు నేర్పించాలనేదే ముఖ్య లక్ష్యం. అది కూడా వాడుక భాషని ఎక్కువగా ఇంపోజ్ చేసి నేర్పిస్తున్నారండి. ఈ ఈ ఈ సంవత్సరం అంటే 2026 and 2027 కి రిజిస్ట్రేషన్స్ ప్రారంభం అయిపోయినాయి. అడ్మిషన్స్ ఆర్ ఓపెన్ ఫర్ 2026 to 2027. సో bata.org కి వెళ్ళి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. లేదు అంటే pathasala@tana.org అక్కడ కూడా రిజిస్ట్రేషన్ ఉంటుంది. బాట వెబ్సైట్ లో.
1: ఓకే, శ్రీదేవ్ గారు మీ లైన్ కట్ అయినట్టుంది. సో
0: హలో
1: హలో వెనక్కి వచ్చేసారండి శ్రీదేవ్ గారు చిన్న ఒక్క సెకండ్ కి.
0: ఓకే ఓకే, సో ఐ వాజ్ ఎక్స్ప్లెయిన్ నేను pathasala@tana.org కి వెళ్తే అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. మరి మీ పిల్లలందరికీ కూడా చక్కగా తెలుగు నేర్పించండి, చాలా సులువైన పద్ధతిలో నేర్పిస్తారు. సో దట్ మన పిల్లలందరూ కూడా మన పేరెంట్స్తోని చక్కగా కమ్యూనికేట్ చేయగలిగే అవకాశం మనం కల్పించాలి. అండ్ దానివల్ల యూనో మన పేరెంట్స్ కూడా ఈజీగా ఉంటుంది. పిల్లలు ఇండియా వెళ్ళినప్పుడు కూడా అందరితో కలిసి చక్కగా మాట్లాడతారు.
1: ఇప్పుడు మనం శ్రీదేవ్ గారు మీరు ఏమైనా ప్రశ్న అడుగుతారా లేకపోతే పాట వినొద్దామా?
0: నేను తెలుగులో ఒక పదం చెప్తాను, దాన్ని ఇంగ్లీష్ లో చెప్పాలి.
1: ఓకే, కాల్ తీసుకుందాం. ఒక్క నిమిషం కాల్ తీసుకుందాం. హలో, విరిజల్కి స్వాగతం. హలో అండి, యువర్ లైవ్ ఆన్ ఎయిర్. మీ పేరు?
2: నా పేరు ప్రశాంతి అండి.
1: ప్రశాంతి గారు ఎలా ఉన్నారు?
2: నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం అండి. ఏం గుర్తుకొచ్చింది, ఎందుకు కాల్ చేశారు?
2: నేను యాక్చువల్లీ ఫస్ట్ టైం వింటున్నానండి ఎఫ్ఎం, ఇలా తెలుగు ఎఫ్ఎం. మేము ఈ రోజే వచ్చాము ఎస్ఎఫ్ఓకి. సో జస్ట్ మేము కార్ లో ట్రావెల్ చేస్తూ ఎఫ్ఎం విని జస్ట్ ఎగ్జాక్ట్ అయ్యి మీకు కాల్ చేశాను.
1: ఓకే, ఏ ఊరు నుంచి వచ్చారు? ఏ ఊరు నుంచి ఇక్కడికి?
2: ఫీనిక్స్ నుంచి వచ్చాము.
1: అమ్మా, మిమ్మల్ని ఎండల నుంచి రక్షించామంటారు మేము.
2: యా, ల్యాండ్ అవ్వగానే ఫస్ట్ ఫీలింగ్ అదే. మాది
0: చల్లగా ఉంది కదా, హ్యాపీగా.
2: ఓ యా,
0: సో వెల్కమ్ టు బే ఏరియా అండి.
1: ఇంకా ఎన్నాళ్ళు ఉన్నారు ఇక్కడ?
2: ఇది షార్ట్ ట్రిప్ అండి, జస్ట్ 3 డేస్ కి వచ్చాము.
1: ఓకే ఓకే, నైస్. ఏమేం చూసారు జాగాలు?
2: ఇప్పుడు ల్యాండ్ అయ్యాం యాక్చువల్లీ ఫ్యూ అవర్స్ బ్యాక్.
1: ఓకే ఓకే,
2: యా
1: ఓకే. 3 డేస్ ఇస్ టూ లెస్. వెల్కమ్ టు బే ఏరియా. 3 డేస్ ఇస్ టూ లెస్ బట్ ఇట్స్ ఎ ట్రిప్. సో
2: యా,
1: రేడియో వాల్యూమ్ తగ్గించండి, ఏమనుకోకండి, బికాస్ దేర్ ఇస్ ఎ 10-second డిలే ఫ్రమ్ ద టైమ్ వి టాక్ అండ్ ఫ్రమ్ ద టైమ్ యు హియర్ యువర్ సెల్ఫ్ ఆన్ రేడియో. సో యా, సో మీ పేరు ప్రశాంతి అన్నారు కదండి, కరెక్టా?
2: అవును ప్రశాంతి, అవునండి.
1: ఓకే, సో మిమ్మల్ని ఒక ప్రశ్న అడగచ్చా?
2: యా, తప్పకుండా అండి.
1: సో వినండి, ఇంతకు మునుపు చెప్పాను సూపర్ మార్కెట్ లక్ష్యం అనగానే ఆ రెండు పదాలు కనుక మీరు వాడి ఆలోచిస్తే కనుక దేర్ ఈస్ ఎన్ అమెరికన్ బ్రాండ్ విచ్ యూ ప్రెటీ మచ్ గో ఎవ్రీడే ఆర్ యూ విల్ సీ ఇట్ అరౌండ్ ఎవ్రీడే. వాట్ బ్రాండ్ ఆర్ వీ టాకింగ్ అబౌట్? సో ద క్లూస్ ఆర్ సూపర్ మార్కెట్ లక్ష్యం, తెలుగులో లక్ష్యం అన్న పదం.
2: టార్గెట్.
1: ఓకే, కరెక్ట్ గా కొట్టారండి. సో దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ప్రశాంతి గారు, కంగ్రాచులేషన్స్. సో అదండి, వింటూ ఉండండి, కాల్ చేస్తూ ఉండండి ప్రశాంతి గారు. యూ ఎనీవే హ్యావ్ ద నంబర్, సేవ్ ఇట్. ఇంకా మీరు మీ ఫినిక్స్ కి వెనక్కి వెళ్ళినా కూడా మమ్మల్ని విరిజల్ యాప్ లో వినొచ్చు. విఆర్ దేర్ ఎవ్రీ డే ఈవినింగ్ 7 to 8 ఫర్ యునో పెసిఫిక్ టైమ్. సో మీకు టైం వేరే ఉండొచ్చు బేస్డ్ ఆన్ ద అదేంటి డే లైట్ సేవింగ్స్ కాదు ఇది అది, బట్ యూ కెన్ ఆల్సో లిసన్ టు అస్ ఆన్ ద యాప్ అండ్ కీప్ కాలింగ్ అస్. థ్యాంక్ యూ. సో థ్యాంక్స్ లాట్ అండి.
0: ప్రశాంతి గారు virijallu.com కి వెళ్ళి కూడా వినొచ్చు మా షోని. యూనో వెబ్సైట్ లోకి వెళ్తే అక్కడ లైవ్ లిసన్ అని ఉంటుంది, అక్కడ వినొచ్చు. సో యాప్ లో మాత్రం మా షో టైమింగ్ లో షో వస్తుంది, మిగతా టైమింగ్ లో అంతా కూడా మీకు చక్కటి తెలుగు పాటల ప్లేలిస్ట్ ఉంటుంది. సో యూ కెన్ ఎంజాయ్ ఆల్ సాంగ్స్ ప్లేలిస్ట్ లో.
1: 25
2: My name is Isha.
1: Isha, how old are you, Isha?
2: I'm 13.
1: 13? Okay. Isha, today, once you go back to your home, you can say that you are the only person in your school who's been on live on radio. Okay? You are a star now, right?
2: Okay.
1: Right now. Yeah. Say that you did talk on Bali 92.3. So, congratulations. So, Isha, can I ask you a very simple question?
2: Yeah,
1: you're 13 years old. So did you talk, what year did pilgrims move or show up on the, in the history? Would you know the year or the decade?
2: Could you repeat that?
1: Pilgrims in America, what year does it remind you of? Did you get my question?
2: Your voice is kind of breaking. Could you say it again?
1: Okay. So, when did the pilgrims show up in America? Would you remember that?
2: Oh. This is,
1: yeah.
2: 1663.
1: Okay. I will take that as a good answer. You let your mommy know that you're doing a good job at school. That's all she needs to know. Okay?
0: Thank you, Isha. Thanks for calling and talking to us. Keep listening, okay?
2: Thank you.
0: Bye-bye.
2: Bye.
0: Bye. Call us back if you know any other answers.
1: Mm-hmm. So, okay. Sridev garu, oka paata vinoddama? Oka
0: prashna
1: adugutha.
0: Sure. Na question adugutanu nenu. Na question chala easy. So, telugulo cheptanu daniki ఇంగ్లీష్ లో మీరు చెప్పాలి.
1: ఓకే
0: ఓకే, దేని గురించి మాట్లాడుతున్నాను
1: చెప్పండి.
0: సో ముఖ పుస్తకము.
1: అబ్బా అబ్బా,
0: చాలా ఈజీగా ఉందా? ముఖ పుస్తకం దేని గురించి మాట్లాడుతున్నాను. సో కాల్ చేయండి 877-265-5992.
1: సో శ్రీదేవ్ గారు, పాట ప్లే చేసే ముందు నేను ఇంకో ప్రశ్న. సుడిగుండం, ఓకే, మీరు ఒక్క పదం ఇచ్చారు కాబట్టి నేను కూడా ఒకటే పదం ఇస్తున్నాను. సుడిగుండం, ఓకే. సో దీస్ ఆర్ ద బ్రాండ్స్ అండి, థింక్ ఆఫ్ దోస్ బ్రాండ్స్ అండ్ లెట్ అస్ నో. అండ్ ద నంబర్ టు కాలర్స్ ఇస్ 877-265-5992. లెట్స్ ప్లే ఏ సాంగ్.

0: వెల్కమ్ బ్యాక్ టు విరిజల్లు. మీరు వింటున్నారు అష్టాచం, మీ హోస్ సతీష్ ఇంకా శ్రీదేవితోటి. ప్రతి బుధవారం సాయంత్రం 7 నుంచి 8 వరకు వినవచ్చు. ఇప్పుడు మీరు విన్న ఆ పాట ఏ చిత్రంలోదో కూడా కాల్ చేసి చెప్పాలంటే చెప్పండి. పాట పేరు ప్రేమలో, అండ్ దాట్ వాజ్ ఎ మూవీ బేస్డ్ ఆన్ పాస్కో కేస్. ఓకే, అండ్ పాస్కో ఈజ్ యూనో పాస్కో కేస్ was relatively very important in the last few years. So this movie is based on a Pasco case and paata peru premalo. Inka details cheptanu, call cheyalsina number ade andi 8772655992. Inka Sridev garu manam adigina prashnalu rendu unnattu unnai kada.
1: Avunu
0: meeru meeru prashna nenu prashna adigam. So mee nenu marchipoyanu
1: na question mukha pustakam.
0: Okay,
1: ana adiganu meeremo హలో విరిజల్లకి స్వాగతం.
2: సతీష్ అండి, ఫేమౌంట్ నుండి.
1: హాయ్ సతీష్ గారు, ఎలా ఉన్నారు?
2: గుడ్ గుడ్, బాగున్నా. మీరు ఎలా ఉన్నారు ఇద్దరు?
1: చాలా రోజుల తర్వాత వినిపించారు.
2: రెగ్యులర్ గా
0: చెప్పండి.
1: వింటున్నా చెప్పండి అని. ఇదే ఏ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్దాం అనుకుంటున్నారు? హలో,
2: చెప్పండి.
1: వినిపిస్తుంది.
2: ఫేస్బుక్
0: ఇంకొకటి
1: పుస్తకం అంటే
2: సుడిగుండం అంటే నేను క్లోజ్ టు బ్రాండ్ అయితే సుడిగుండం అంటే వర్ల్పూల్ అనుకుంటున్నాను. లేదంటే ఇంకా నాకైతే అదొకటే బ్రాండ్ గుర్తుకొచ్చింది.
0: ఓకే,
2: వేరే
0: ఏమో మీకు అన్ని ఎక్కువ బ్రాండ్లు అలవాటు లేవని మేము లెక్కేసుకుంటున్నాం. బ్రాండ్లు తెలియపోతేనే బెటర్ ఏమో. ఇవాళ రేపు బ్రాండ్లు తెలిస్తే కనుక జేబులు ఖాళీ అయిపోతున్నాయి. సో బెటర్ నాట్ టు నో బ్రాండ్స్ దాన్ నో బ్రాండ్స్. సో
1: నో బ్రాండ్స్ ఇస్ గుడ్.
0: సో అండ్ మై ఫిలాసఫీ అవునండి, మై ఫిలాసఫీ ఇస్ ఇఫ్ యు ఆర్ నాట్ పేయింగ్ మీ, ఐఎమ్ నాట్ అడ్వర్టైజింగ్ యూ. So, you will never find a logo on my body or on anywhere. So, correct answer, Sandy. Whirlpool is the answer. Sudigundanki. Inka Sridev garu, Mukha Chitra.
2: Ante da Whirlpool?
1: Mukha Pustakam.
0: Whirlpool.
1: Ante correct, correct answer.
0: Correct answer, Sandy.
1: Yes.
2: Correct answer.
0: Hello.
2: Ante da, naa Hitler related, naa ko ardham avaledu, but edo brand gurtukochindi. So,
0: washing machine, sir. Washing machine, Whirlpool is famous for washing machines and
1: washing dry. Machine company.
0: Washing machine is a
1: So manaki general ga Whirlpool anangane washing machine e gurtostundi. Idorku ekku ade vaade vallu kuda.
2: So adi actually ad lo kuda ade chupistadu kada, so koncham
1: sudigundam laga water velthunattu chupistadu. Yeah, so that's how it is related.
2: Satishgaru ikkada o alasinchi cheptaru asalu.
0: Appa సార్, ఇదే మాట రికార్డ్ చేసి నాకు పంపించండి సార్, మా మా ఇంట్లో కొంచెం రీప్లే చేసుకుంటాం. అలా తిరిగాయి సార్ సుడి గుండాలు, అలా తిరిగి తిరిగి తిరిగి తిరిగి ఆఖరికి బయటకు వచ్చింది సార్.
2: ఏరియాలో ఉంటే ఇంకా తెలియ ఉండాలి. అక్కడే ఎప్పుడు ఆ సపోతం చుట్టే దూరుచుకుండాలి.
1: అంతే అంతే.
0: సో థ్యాంక్స్ అలాట్ అండి సతీష్ గారు కాల్ చేసినందుకు. వింటున్నారని తెలుసు, అప్పుడప్పుడు మీ ఏంటి కంఠాన్ని కూడా మాకు వినిపిస్తూ ఉండండి, అంతే అంతకంటే ఇంకేం లేదు. సో
2: థ్యాంక్స్ అలాట్. తప్పకుండా
0: అండి. థ్యాంక్ యూ శ్రీదేవ్ గారు. మీరు ఆలోచిస్తున్నారా ప్రశ్నలు రెడీగా ఉన్నాయా, లేకపోతే
1: శ్రోతలకి
0: శ్రోతలకు ఒకసారి మన నెంబర్ చెప్పేద్దాం 8772655992. ఇంకా ఒక ప్రశ్న ఉంది, ఇందాల మీరు విన్న పాట ఏ చిత్రంలోనిది అన్నది నేను ఒక ప్రశ్న. ప్రేమలో పాట, పాట పేరు ప్రేమలో, ఆ తర్వాత ఏ చిత్రం అనేసి అడిగాము. అది పాస్కో కేస్ మీద ఒక చలన చిత్రం వచ్చింది. ఇట్ వాజ్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ మూవీ అండ్ సో దాని గురించి మీకు ఏమైనా డీటెయిల్స్ తెలిస్తే కాల్ చేయండి. కాల్ చేయాల్సిన నెంబర్ అదే 8772655992. శ్రీదేవి గారు మీ ప్రశ్న ఏంటి?
1: నా ప్రశ్న వేసే ముందు బేరియా తెలుగు అసోసియేషన్ సపోర్టెడ్ బై అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ ప్రజెంట్స్ ఎ కెరియోకీ ప్రోగ్రామ్. ఎవ్రీ మంత్ కెరియోకీ ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తారండి, అండ్ ఈవినింగ్ ఫిల్డ్ విత్ ద మ్యూజిక్ ఫన్ మజా మస్తీ.

0: అంటే భూగర్భ మార్గం. భూగర్భ మార్గం
1: అబ్బా. ఓకే, నేను ఇంకొక ప్రశ్న అడుగుతాను. ఓకే, హెవీ మెషినరీ బిల్ట్ లైక్ ఎ మాన్స్టర్, కానీ పేరు చూస్తే గొంగళి పురుగు అంటారు. తప్పు, అది చాలా తప్పు. అలా అనకూడదు కానీ వాళ్ళు అలా అంటారు. సో హెవీ మెషినరీ బిల్ట్ లైక్ ఎ మాన్స్టర్, కానీ పేరు చూస్తే గొంగళి పురుగు అనగానే మీకు ఏ బ్రాండ్ గుర్తుకొచ్చింది? గుర్తుకొస్తే గనక కాల్ చేయాల్సిన నంబర్ 877-265-5992. ఇంకా శ్రీదేవి గారు మీ ప్రశ్న ఇంకొకసారి చెప్పండి.
0: నేను చెప్పే ముందు కాల్ తీసుకుందాము, తీసుకుని అప్పుడు డైరెక్ట్ గా అడిగేద్దాం. హలో, విరిజల్లకి స్వాగతం.
2: హలో అండి, నేను లీలా. బాగున్నారండి? హలో అండి, నేను లీలా. బాగున్నారా?
0: బాగున్నాం లీలా గారు, చెప్పండి.
1: ఏదో పుణ్యం చేసుకున్నాం శ్రీదేవి గారు, ఇవాళ లీలా సతీష్ ఇద్దరు కాల్ చేస్తారు.
0: లీలా గారు మొన్న కూడా చేశారు, మీరు లేరప్పుడు. లాస్ట్ టైం
2: నేను కప్ ఆఫ్ ఫిక్ బ్యాక్ కూడా చేశానండి.
0: అవును, అదే చెప్పాను.
1: చేశారు చేశారు.
0: మీరు మీరు మీరు మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నాను, మీరు చేశారు.
1: చెప్పండి సార్.
2: థ్యాంక్ యూ. మీ గొంగళ పురుగు ఆన్సర్ చెప్పమంటారా అండి?
1: చెప్పండి.
2: క్యాటర్పిల్లర్ అండి.
1: ఓకే, చాలా సులువుగా ఉందంటారు ప్రశ్న.
0: గొంగళ పురుగుని ఇంగ్లీష్ చెప్పారు అంతే.
1: ఓకే ఓకే ఓకే, కరెక్ట్ ఆన్సర్ సార్. శ్రీదేవి గారి ప్రశ్నకి సమాధానం ఉందా మీ దగ్గర?
2: మరొకసారి రిపీట్ చేయండి.
0: భూగర్భ మార్గం అన్నానండి. ఈజీ,
2: భూగర్భ మార్గం. ఓకే, బోరింగ్ కంపెనీ.
1: ఇంకోలా చెప్తాను సార్, కుదిరితే చూద్దాం.
0: చెప్పద్దు చెప్పద్దు.
1: అవునా? చాలా సులువు.
0: ఓకే కదా ఆన్సర్ లీలా గారు.
1: ఓకే
0: ఓకే.
1: థ్యాంక్స్ అలాట్ సార్ కాల్ చేసినందుకు. శ్రీదేవి గారు, ఒక చిన్న వాణిజ్య విరామం తీసుకోవాలి మనం.
0: తీసుకుందాము. ఇప్పుడు చెప్పండి, మీరే ఇంకొకలా చెప్తానన్నారు కదా, ఇప్పుడు చెప్పి బ్రేక్ తీసుకుందాం.
1: మెట్రో ట్రైన్ ట్రాక్ అనుకుని లోపలికి వెళ్తే బ్రెడ్ మధ్యలో ముక్కలు పెట్టిస్తున్నారు. మెట్రో ట్రైన్ ట్రాక్ అనుకుని లోపలికి వెళ్తే బ్రెడ్ మధ్యలో ముక్కలు పెట్టిస్తున్నారు, ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం మనం?
0: దీని గురించి మాట్లాడుకుంటున్నాం. ఓకే
1: ఓకే,
0: అదండి. ఇది ఒక కంపెనీ బ్రాండ్, ఇది ఒక బ్రాండ్ కంపెనీ, వాట్ ఎవర్.
1: శ్రీదేవి గారు, మీరు ఇంకెక్కువ మాట్లాడితే మీరు సమాధానం చెప్పేసేటట్టున్నారు, అందుకే ఇదే సమయం మనం వాణిజ్య విరామం తీసుకోవాలి. సో దట్ శ్రోతలు కనుక మీరు ఇంకా మా నంబర్ సేవ్ ఇదేంటి సేవ్ చేసుకోకపోతే 877-265-5992 అండి, నంబర్ సేవ్ చేసుకోండి. చిన్న వాణిజ్య విరామం తర్వాత వస్తాము. లెట్స్ టేక్ ఎ స్మాల్ కమర్షియల్ బ్రేక్.
3: వి కేర్ ఫర్ అవర్ లవ్డ్ వన్స్, బట్ హౌ డు వి క్రియేట్ లెగసీ ఫర్ దెం? హాయ్, దిస్ ఇస్ సత్య దాస్రి. లెట్ మీ హెల్ప్ యూ టు బిల్డ్ వెల్త్ ఫర్ యువర్ లవ్డ్ వన్స్ like I did for many of my clients. Call me to help you.
4: Check out the 5-star testimonials of Satya at mymansion.com. For more details or appointments, call 408-666-6231. That is 408-666-6231.
5: మీరు ఒక నాలెడ్జబుల్, రెస్పాన్సివ్ అండ్ క్లైంట్ ఫోకస్ లోన్ ప్రొఫెషనల్ కోసం చూస్తున్నారా?
6: గుడ్ న్యూస్, మీట్ సౌజన్య అనుబోతు, సీనియర్ అండ్ టాప్ లోన్ ఆఫీసర్ విత్ అవుట్ స్టాండింగ్ రికార్డ్ అండ్ రికగ్నిషన్.
5: కన్వెన్షనల్, రెసిడెన్షియల్, కమర్షియల్, అగ్రికల్చరల్, ఎటువంటి లోన్స్ అయినా షీ గెట్స్ యూ ద బెస్ట్ ఫైనాన్సింగ్ డీల్ ఎవ్రీ టైమ్.
6: హియర్స్ అ స్పెషల్ ఆఫర్, రిసీవ్ $2,000 ఇఫ్ షీ కెనాట్ బీట్ అనదర్ లెండర్స్ ఆఫర్. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై.
5: కాంటాక్ట్ సౌజన్య టుడే అట్ 916-572-9691. That is 916-572-9691. DRE number 0221094. NMLS number 2610741.
7: Hi, locker lo unna mi pata bangaru gajulni em cheyalo teliyadam leda? ఒకే పెండెంట్ సెట్ అన్ని శుభాకార్యాలకు వేసుకుని బోర్ కొట్టిందా? దాన్ని స్మార్ట్ గా ఎక్స్చేంజ్ చేసుకోవడానికి శాంటా క్లారా టౌన్ సెంటర్ లో ఓపెన్ చేసిన మన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కి రండి. మీ పాత 22-క్యారెట్ గోల్డ్ జ్యువెలరీ లేటెస్ట్ డిజైన్ జ్యువెలరీగా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఎలాంటి తరుగు లేకుండా. ఇక్కడ అన్నిటికీ మలబార్ ప్రామిస్ హామీ ఉంది. సో వెంటనే శాంటా క్లారా టౌన్ సెంటర్ లో ఉన్న మన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ని విజిట్ చేయండి.
8: Cricket is back at the Oakland Coliseum. This summer, experience the world's best cricket players alongside the best players in America, live in the Bay Area. The San Francisco Unicorns bring the hottest ticket of the summer to Oakland on June 24th, 26th,

0: and 28. Fast-paced action, international stars, affordable tickets for the whole family. Don't miss your chance to be part of cricket history at the Oakland Coliseum. Get your tickets now at sfunicorns.com.
1: Use promo code MLCVirijallu at checkout to receive 10% off.
2: Welcome back.
3: వెల్కమ్ బ్యాక్ టు విరిజల్లు. మీరు వింటున్నారు అష్టాచమ్మ శ్రీదేవి అండ్ సతీష్తో. మనం ఈరోజు కొన్ని బ్రాండ్ నేమ్స్ గురించి, కొన్ని పేర్లని మాట్లాడుకుంటున్నాము. అది తెలుగులో చెప్తున్నాము, ఇంగ్లీష్లో మీరు చెప్పేసేయండి. సో నేను భూగర్భ మార్గం అని అన్నాను, దాన్ని ఇంగ్లీష్లో మీరు ఏ కంపెనీ దేని గురించి మాట్లాడుతున్నానో చెప్తారని నేను అనుకుంటున్నాను. 877-265-5992 కాల్ చేసేయండి. లెట్స్ టేక్ ఎ కాల్. హలో, విరిజల్లుకి స్వాగతం.
4: హలో అండి, నా పేరు హాయ్ బాగున్నారా?
3: బాగున్నానండి. ఎవరు మాట్లాడుతున్నారు?
4: నా పేరు స్మిత అండి, ఫ్రీమౌంట్ నుంచి చేస్తున్నాను.
3: హాయ్ స్మిత గారు, చెప్పండి.
4: మీ క్వశ్చన్ కి ఆన్సర్స్ చెప్పచ్చా?
2: వద్దు, చెప్పొద్దు, కాల్ చేసి మామూలుగా మాట్లాడుకుందాం, చెప్పండి.
4: బాగున్నదండి ప్రోగ్రామ్, నైస్ క్వశ్చన్. భూగర్భ మార్గం ఇస్ సబ్వే అండ్ గంగలి పురుగు ఇస్ కాటర్పిల్లర్.
3: కరెక్ట్ స్మిత గారు, రెండు ఆన్సర్స్ కరెక్ట్. ఏ సబ్వే అనుకుంటున్నారు మీరు?
4: మెట్రో కానీ సబ్వే, ఫాస్ట్ ఫుడ్.
3: ఫాస్ట్ ఫుడ్, ఎస్ ఎస్ ఎస్. ఎందుకంటే మా సతీష్ గారు ఆన్సర్ ఇచ్చేసారు కదా మెట్రో అని,
4: క్లూ ఇచ్చారు కదా.
3: కరెక్ట్
2: శ్రీదేవి గారు, నేను కూడా క్లూలు ఇస్తాను, అది మీరు గుర్తించాల్సిన విషయం. ఎప్పుడు నేను కఠినమైన ప్రశ్నలు ఇస్తాను, ఎవరు చెప్పలేరు అని ఇలాగా నాకు ఒక అపవాదం ఉంది. సో చూడండి,
4: థాంక్యూ అండి ఫర్ ది క్లూ.
2: థాంక్స్ అండి. సో ఇందాల మీరు, నేను ఒక సినిమా గురించి అడిగానండి, మీరు విన్న పాట సినిమా ఏమైనా తెలుసా తెలీదా?
4: నేను అప్పటికి జాయిన్ అవ్వలేదండి, సో ఐ డోంట్ నో.
2: యా యా, పర్లేదండి. సో ఓకే అండి, వింటూ ఉండండి, కాల్ చేస్తూ ఉండండి, ఇంకా చాలా మంచి ప్రశ్నలు ఉన్నాయి, వింటూ ఉండండి. అట్ ద ఎండ్ ఆఫ్ ద షో దేర్ విల్ బి ఎ లక్కీ డ్రా, వి విల్ అనౌన్స్ సమ్ విన్నర్స్ అండ్ ఇఫ్ యు ఆర్ లక్కీ విన్నర్ యు విల్ గెట్ అ గిఫ్ట్. సో వింటూ ఉండండి లాస్ట్ దాకా. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్ అండి స్మిత గారు. సో అదండి శ్రీదేవి గారు, ఏంటో మనం సులువుగా ఇచ్చేస్తున్నట్టున్నాం, ప్రశ్నలు మరీ సులువుగా ఉన్నట్టున్నాయి, జనాలు చాలా ఈజీగా ఆన్సర్ చేస్తున్నారు. ఓకే, చూస్తూ ఉంటాను. ఓకే ఓకే ఓకే, గుల్లా అంతే, ఇంకేం లేదు. గుల్లా అన్నది వర్డ్ అండి. ఓకే, అనగానే మీకు ఏ బ్రాండ్ గుర్తుకొచ్చింది? కాల్ చేయాల్సిన నంబర్
3: అయితే ఏ బ్రాండ్ గుర్తు రాలేదు.
2: 877-265-5992 అప్పటిదాకా నంబర్ ఇంకొకసారి అండి, 877-265-5992. ఒకే ఒక పదం అండి, గుల్లా అంటే మీకు ఏ బ్రాండ్ గుర్తుకొస్తుంది? ఇట్ ఈస్ ఎ వరల్డ్ ఫేమస్ బ్రాండ్ ఇన్ ఇంగ్లీష్. సో అదండి క్లూ, అంతకంటే ఎక్కువ చెప్పలేను, ఎందుకంటే ఉన్నది ఒకటే పదం. సో
3: నా దగ్గర ఇంకొక ఉంది కాకపోతే అలా చెప్తాను దీని గురించి క్వశ్చన్. కాబట్టి నా క్వశ్చన్ కూడా ఇస్తాను. పాద పెట్టే, పాద పెట్టే,
2: ఓకే,
3: మీకు ఏ బ్రాండ్? దిస్ ఇస్ అ బ్రాండ్. సో మనం ఇవాళ అన్ని కంపెనీ నేమ్స్, మిగతా అన్ని పేర్ల గురించి, బ్రాండ్ నేమ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. కాబట్టి పాద పెట్టే అంటే మీకు ఏ బ్రాండ్ గుర్తొస్తుంది?
2: సో ఆ రెండు ప్రశ్నలు ఉన్నాయండి. అండ్ ఇందాల నేను అడిగిన ఇదేంటి పాట ఏ సినిమాలోది అని అడిగాను కదా, ఐ థింక్ ఇట్ వాస్ ఎ మూవీ కోట్ స్టేట్ వర్సెస్ ఎ నోబడి, దట్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద మూవీ అండి. ఇట్స్ ఎ తెలుగు మూవీ, కోట్ కోట్ ఇస్ ద సినిమా పేరు, స్టేట్ వర్సెస్ ఎ నోబడి, పాస్కో కేసు గురించి. ఇట్ వాస్ ఎ వెరీ వెల్ డన్ మూవీ, అంటే ఇట్ ఇస్ సమ్థింగ్ విచ్ యు కెన్ వాచ్. ఇంకా ఇప్పుడు ఇంకొక పాట విందాం, లెట్స్ ప్లే అనదర్ సాంగ్.

0: ఓకే, లెట్ అస్ టేక్ ఎ కాల్. పాట స్టార్ట్ అయ్యే ముందే కాల్ వచ్చింది కాబట్టి కాల్ తీసుకుందాం. శ్రీదేవ్ గారు, గో అహెడ్.
1: వెల్కమ్ టు విరిచల్లు. హలో, ఎవరు మాట్లాడుతున్నారు?
2: హలో అండి, నేను లీలా అగైన్ అండి.
1: లీలా గారు,
2: సతీష్ గారు క్వశ్చన్, కుర్లానా కుర్లానా నాకు సరిగ్గా అర్థం కాలేదు.
0: గుల్లా.
1: లీలా గారికి నేను క్లూ ఇద్దాం అనుకుంటున్నా, ఈజీ చేద్దాం అనుకుంటున్నాను.
0: అబ్బా,
1: మీరు చెప్పేస్తాను.
2: మీరండి, మీరు పెట్టే కాకుండా పాద బోషాన ఉంటే బాగుండేది ఏమోనండి. ఫుట్ లాక్
0: సార్, లీలా గారు అయిపోయింది సార్. ఎస్ సార్, వెరీ గుడ్. నేను ఆ పెట్ట గురించి ఒక రెండు సెకండ్లు ఆలోచించాను. పెట్టె కంటే ఇంకా మంచి పదం దొరుకుతుందా అని ఆలోచిస్తున్నాను ఇందాల నుంచి, అంటే ఆ ప్రశ్న అడిగిన దగ్గర నుంచి. భోషాణం బాగుంది, ఈజ్ బెటర్ దాన్ పెట్టే, అది ఒప్పుకుంటాను. సో
2: ఓకే అండి, థ్యాంక్ యూ.
0: యా యా, థ్యాంక్స్ అలాట్ సార్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ ఇన్, థ్యాంక్ యూ. సో అదండి, లెట్స్ ప్లే ద సాంగ్. ఓ, లెట్స్ టేక్ అనదర్ కాల్. హలో విరిజల్కి స్వాగతం. హలో అండి, విరిజల్కి స్వాగతం, యు ఆర్ లైవ్ ఆన్ ఎయిర్. హలో,
3: హాయ్.
0: హాయ్ అండి, మీ పేరు?
3: సుబ్బారావు సార్.
0: సుబ్బారావు గారు చెప్పండి, ఏ ప్రశ్నకి సమాధానం చెప్దాం అనుకుంటున్నారు?
3: పాద పెట్టే ఫుట్ లాకర్ అనుకుంటున్నాం అండి.
0: ఓకే, మరి
3: ఇంకోటి అది గుల్లా అంటే గ్యాప్ అనుకుంటున్నాము.
0: గుల్లా, గా గా.
3: ఓ ఓకే ఓకే, గుల్లా.
0: దానికి బల్బు వెలగపోతే శంఖం, ఇంకో పదం ఇచ్చాను మీకు. మరి సార్, సుబ్బారావు గారు పక్కన ఎవరిని సార్ పెట్టేసుకున్నారు? ముగ్గురు నలుగురిని
3: పక్కన మేధావులు ఉన్నారు సార్.
0: మేధావులు ఉన్నారా? ఓకే, ఒప్పుకున్నారు అన్నమాట.
1: వారి పేరు కూడా చెప్పండి.
3: వాడి పేరు కృష్ణ, హరికృష్ణ.
0: హరికృష్ణ,
1: హరికృష్ణ, హరికృష్ణ గారు. దట్ ఈస్ ది రైట్ ఆన్సర్. షెల్ అండ్ ఫుట్ లాకర్, కరెక్ట్.
0: దోస్ ఆర్ ద కరెక్ట్ ఆన్సర్ సార్. అదండి, సుబ్బారావు గారు మొదటిసారి కాల్ చేయడం మీరు మాకు?
3: లేదండి, అంత ముందు చేసాము చాలా సార్లు.
0: అయితే మేము మర్చిపోయాం అంటే మీరు మళ్ళా కాల్ చేసే సమయం ఆసనం అయింది. సో రెగ్యులర్ గా కాల్
3: చేస్తాం.
0: సుబ్బారావు గారు, థ్యాంక్ యూ. లెట్స్ ప్లే ద సాంగ్.

0: వెల్కమ్ బ్యాక్ టు విరిజల్లు. మీరు
1: వెల్కమ్ బ్యాక్ టు విరిజల్లు.
0: శ్రీదేవి అండ్ సతీష్ తో నా మాట వినిపించట్లేదా మీకు? క్వశ్చన్ అడగలేదు, క్వశ్చన్ అడుగుదామని నేను అనుకుంటున్నా. మీరు అడగండి, మీకు ఛాన్స్ ఇస్తున్నా ఫస్ట్ అడగడానికి.
1: అవునా? నన్ను నేను ఆలోచించాల్సి వస్తుంది. మట్టి ఇటుక వాగు. ఓకే,
0: మట్టి ఇటుక
1: వాగు.
0: ఓకే, సో ఈ మూడు చెప్తే,
1: ఈ మూడు పదాలని వాడితే కనుక ఆంగ్లంలో ఒక బ్రాండ్ నేమ్ గుర్తుకు రావాలి. ఓకే, రాకపోతే ఫోటోషాప్ సబ్స్క్రిప్షన్ అనగానే గుర్తుకు రావచ్చు. ఇచ్చేసారా? నేను ఆన్సర్ ఇచ్చేసానా? చూద్దాం ఎంత మంది చెప్తారు. ఎందుకంటే మట్టి ఇటుక వాగు అనగానే తడబడతారేమో అనేసి ఒక చిన్న భయం వేసి ఇంకో సులువుగా సమాధానం చెప్పేశాను నేను.
0: ఓకే, అమ్మని చెప్పకండి, అది ఇచ్చేసారా?
1: అయిపోయింది, ఒకసారి చెప్పి. మట్టి ఇటుక వాగు బ్రాండ్ ఇంగ్లీష్ లో ఏంటి?
0: నేను మీరే టఫ్ గా అడుగుతారా? నేను కూడా అడుగుతా టఫ్ గా. సూక్ష్మ మృదు కల్పన. సూక్ష్మం అనగానే
1: ఏంటి?
0: సూక్ష్మ మృదు కల్పన.
1: ఎగ్జామ్ లో ఉంది.
0: లేదండి, సూక్ష్మం
1: కావాలి. ఇంకా సులువుగా చెప్పండి, ఇది మరీ కష్టంగా ఉంది, నాకే కష్టంగా ఉంది.
0: నాలుగు కిటికీలు అనగానే మీకు ఏం గుర్తొస్తుంది?
1: నాలుగు కిటికీలు గుర్తుకొస్తాయి.
0: పోనీ అదే. సో అది సూక్ష్మ మృదు కల్పన. సూక్ష్మం అనగానే మీకు ఏం గుర్తొస్తుంది? లేదంటే నాలుగు కిటికీలు అనగానే మీకు ఏం గుర్తొస్తుంది? దిస్ ఇస్ అ బిగ్ బిగ్ బ్రాండ్ నేమ్. ఇట్స్ నాట్ స్మాల్. సూక్ష్మం అని అనుకుంటాం గానీ ఇట్ ఈస్ నాట్ స్మాల్. సో
1: ఓకే, నీలం కిటికీలు అంతే.
0: ఓకే, 877-265-5992 కాల్ చేసేయండి. 877-265-5992. పాఠశాల మన తెలుగు మన పిల్లల కోసం పాఠశాల వారు తీసుకొస్తున్న వాడుక భాషని ప్రధానంగా తీసుకుని మన పిల్లలకి తెలుగు నేర్పించడం అనేది వాళ్ళ ముఖ్య ఉద్దేశం అండి. 2026-27 అడ్మిషన్స్ ప్రారంభమైనాయి. రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే గనక పాఠశాల@thana.org వెళ్ళి రిజిస్టర్ చేసుకోవచ్చు. మరొకసారి పాఠశాల@thana.org అక్కడికి వెళ్తే మీకు రిజిస్ట్రేషన్ ఫామ్ అవైలబుల్ ఉంటుంది, అక్కడ రిజిస్టర్ చేసుకోవచ్చు. లెట్స్ టేక్ ఎ కాల్. హలో, విరిజల్లకి స్వాగతం. హలో.
2: హలో అండి.
0: హాయ్ అండి.
2: లీలా అగైన్ అండి.
0: లీలా గారు చెప్పండి. ఇవాళ లీలా గారు
2: సూక్ష్మ మృదు కల్పన. అవునండి. సో సూక్ష్మ మృదు కల్పన, నా కల్పన అర్థం కాలేదండి. దట్ ఈస్ మైక్రోసాఫ్ట్. ఇస్ ఇట్ లైక్ మైక్రోసాఫ్ట్ థింక్ ఈస్ వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్? కల్పన ఇస్
0: కరెక్ట్.
2: కల్పన ఐ యామ్ నాట్ ఏబుల్ టు ఫిగర్ అవుట్.
0: కల్పన ఇస్ లైక్ యా థింక్ అనుకోవచ్చు.
1: పర్లే సార్,
0: సాఫ్ట్వేర్ అంటే
2: అంటే మైక్రోసాఫ్ట్ అంటున్నాను నేను. బట్
1: మీరు సులువుగా చెప్పేస్తారని వెనకాల ఇంకొక చిన్న పదం అంటించాం. సో
2: అదేనండి
1: కరెక్ట్ ఆన్సర్ సార్. మైక్రోసాఫ్ట్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇంకా నేను అడిగిన
2: మీ ఆన్సర్ కోసం
0: తర్వాత బ్లూ కలర్ ఇవన్నీ చెప్తున్నారు మా సతీష్ గారు.
1: నేను విండో అన్న పదం
2: మీరు ట్రూ ట్రాన్స్లేషన్ అండి. ఎగ్జాక్ట్లీ ట్రూ ట్రాన్స్లేషన్. రైట్, సూక్ష్మ మైక్రో మృదు మృదు సాఫ్ట్ కల్పన ఐ నీడ్ టు ఫిగర్ అవుట్.
1: సో నేను ఇంకో ప్రశ్న అడిగాను సార్.
2: థ్యాంక్ యూ అండి. అర్థం కాలేదండి నాకు. ఐ థింక్ బ్రిక్ క్రీక్ వస్తుంది, బట్ ఐ కెనాట్ థింక్ యట్.
1: ఇంకా ఇంకో కంప్లీట్లీ డిఫరెంట్ లు. దిస్ కంపెనీస్ హెడ్ క్వార్టర్స్ ఇస్ బేస్డ్ అవుట్ ఆఫ్ శాన్ హోసే డౌన్ టౌన్. సింపుల్. ఇచ్చేసా మొత్తం ఇచ్చేసా, ఇంకేం లేదు, మిగలేదు.
0: కాదు లీలా గారు, మీరు మర్చిపోయారు మధ్యలో
2: అడోబీ అండి.
0: అండ్ ఫోటోషాప్ అని ఒక క్లియర్ గా చాలా క్లియర్ గా ఆన్సర్ చెప్పారు. ఫోటోషాప్
2: అనలేదండి నేను. అది
0: అదే వినో, నేను అందుకనే
1: చెప్పండి. ఇలాంటప్పుడే ఆన్సర్ జరిగినప్పుడే క్లాస్ కు వచ్చి వినలేదంటే ఏం చేస్తాం సార్ చెప్పండి.
2: ఆయన ఉండే, అందుకే నేను బ్యాక్ ఆఫ్ అయిపోయా కదండి. సో నేను ఆన్సర్ వింటాను అన్నా, మీరు ఇంకొక అడిషనల్ క్లూ ఇచ్చారు, సో దెన్ ఇట్ బికేమ్ ఈజీ. సెకండ్ ఛాన్స్ ఇచ్చినప్పుడు కూడా తీసుకోకపోతే లైక్
1: సో కరెక్ట్ సార్, మట్టి ఇటుక, మట్టి ఇటుక వాగు. సో ఆల్ దోస్ త్రీ రిప్రజెంట్ అడోబీ, అండ్ దాట్స్ ద రీజన్ ద కంపెనీ వాస్ నేమ్డ్ అడోబీ, బికాస్ దెర్ ఇస్ ఎ గ్వాడాలూపే రివర్ రైట్ నెక్స్ట్ టు అడోబీ హెడ్ క్వార్టర్స్. దాట్ ఈస్ వాట్ ప్రాంప్టెడ్ దెమ్ టు సెట్ ద నేమ్ అప్ యాజ్ అడోబీ. సో అదండి కల.
2: వండర్ఫుల్ అండి, కలవదు. థ్యాంక్ యూ, అమేజింగ్ ఉందండి వాళ్ళ మాత్రం షో.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ
1: అంతా శ్రీదేవ్ గారి. థ్యాంక్స్ అలాట్
2: సార్.
1: సో శ్రోతలందరూ ఒక చిన్న వాణిజ్య విరామం తీసుకుని వస్తామండి. లెట్స్ టేక్ ఎ స్మాల్ కమర్షియల్ బ్రేక్ అండ్ బి రైట్ బ్యాక్ అండ్ బి రెడీ ఫర్ మోర్ క్వశ్చన్స్.
3: మీ ఇంట్లో ఫంక్షన్స్ కోసం ఒక చక్కని వెన్యూ కోసం చూస్తున్నారా? ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ వెడ్డింగ్, రిసెప్షన్, బర్త్ డే, హాఫ్ సారీ, గ్రాడ్యుయేషన్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్. మల్టిపుల్ హాల్స్ అవైలబుల్ టు అకామిడేట్ బిట్వీన్ 50 to 700 పీపుల్. ఫ్యూజన్ తెలుగు డిషెస్ అవైలబుల్ ఫ్రమ్ అవర్ సౌత్ ఇండియన్ షెఫ్. ఎటువంటి ఫంక్షన్ అయినా వన్ స్టాప్ ఫర్ ఫుడ్, హాల్, డెకరేషన్ ఆల్ అండర్ వన్ రూఫ్. మెన్షన్ విరిజల్లు అండ్ గెట్ అ స్పెషల్ ప్రైజింగ్. మరింత కాలుష్యం కాంటాక్ట్ అస్ అట్ 510-791-2422 ఆర్ విజిట్ ossfremont.com.
4: Mantra India is now available for full service catering.
5: Full service catering.
4: They provide cutlery, bartender service, on-site cooking service for various menus like dosa, tandoor, etc. Enjoy their catering in your backyard or hotel, wineries, community centers or venues like Hyatt, Marriott and Pullman San Francisco. Mantra India also has a dedicated office open 7 days a week from 10 a.m. to 5 p.m. for catering needs. Email them at mantraindiacatering@gmail.com. or call 650-960-1001. Mantra India.
6: Looking for the perfect family day out? Join the San Francisco Unicorns for Family Day, presented by Toyota, on Saturday, June 21st from 1 to 5 p.m. at Adrian Wilcox High School. What better way to celebrate Father's Day with fun, family, and cricket? Meet international cricket superstar Ravi Chandran Ashwin, Matt Short, Finn Allen, and more. Kids can jump into a special cricket clinic hosted by SFU players and Aspire Cricket. Games, activities, music, and unforgettable memories for the whole family. Don't miss San Francisco Family Day, presented by Toyota, June 21st at Adrian Wilcox High School. For more information, head to sfunicorns.com.
7: Nagaraj Annayya, here is the problem my listeners face. They've outgrown their home or they want to start flipping, but their money is stuck in their old property. How does the mortgage genie solve that?
8: Simple. I solve the down payment problem. I unlock your equity upfront so you can secure the bigger home or an investment deal today. You buy first and we sell later for maximum profit. And the best part, if I don't sell it, you don't pay me.
7: That is a game changer. Call Nagaraj Annayya at 408-805-4653. That's 408-805-4653. Or get your free transition strategy at nagarajhomes.com. Terms apply. Equal housing lender. NMLS 1938293.
1: అదండి మీరు వింటున్నారు అష్టాచెమ్మ. ఇంకా మాకు కాల్ చేయాలంటే నంబర్ 877-265-5992. ఈ రోజు మనము లెటస్ ఇంగ్లీష్ లో ఉన్న బ్రాండ్స్ ని తెలుగులో ఉన్న పదాలతోటి వర్ణించి ఆ తర్వాత వాటి పేరేంటి అన్నది మీరు చెప్పాలి. శ్రీదేవ్ గారు, మీ ప్రశ్నతో మీరు రెడీగా ఉన్నారా? వినిపిస్తున్నారు, మీరు వినిపిస్తున్నారు, చెప్పండి.
0: విజయ ముద్ర, అదొక బ్రాండ్. సో ఏ బ్రాండ్ గురించి మాట్లాడుతున్నా నేను? విజయ ముద్ర, అది నా క్వశ్చన్. సో ఏ బ్రాండ్ గురించి మాట్లాడుతున్నాను చెప్పండి. కాల్ చేయాల్సిన నెంబర్ అదే 877-265-5992. అంతేకాకుండా మార్క్ యువర్ క్యాలెండర్స్, కీప్ యువర్ సాటర్డే ఫ్రీ. ఆగస్ట్ 15th ఇండియన్ ఇండిపెండెన్స్ డే జరుపుకుంటున్నాము శానోజై డౌన్ టౌన్లో. దెర్ ఇస్ గోయింగ్ టు బి ఎ హ్యూజ్ పెరేడ్ అండ్ ఫ్లాగ్ హాయిస్టింగ్ అండ్ ఫాలోడ్ బై ద ఎంటైర్ డే అండ్ ఈవినింగ్ ప్రోగ్రామ్ కమింగ్ అప్ ఇన్ శానోజై. ఏఐఏ ఇస్ బ్రింగింగ్ యూ స్వదేశ్ ఇండియన్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ ఆన్ ఆగస్ట్ 15th సాటర్డే. సో కీప్ దట్ మార్క్ యువర్ క్యాలెండర్స్ అండ్ కీప్ ఇట్ ఫ్రీ.
1: అదండి జీవన రక్షక వలయము. శ్రీదేవి గారు అదండి నాది జీవన రక్షక వలయం. ఓకే
0: ఓకే.
1: సో దీనికి సమాధానాలు తెలిస్తే కనుక శ్రీదేవి గారి ప్రశ్నకి నా ప్రశ్నకి సమాధానాలు తెలిస్తే
0: నాది చాలా ఈజీ. విజయ ముద్ర. సో చాలా ఎక్కువ వాడుతుంటాం దీన్ని. దిస్ ఇస్ అ నోన్ బ్రాండ్.
1: ఓకే. సో మీరు అంటున్నారు జీవన రక్షక వలయం కొంచెం కష్టం అంటున్నారు, అంతేనా? సో క్లూ ఇస్తాను, క్లూ ఇస్తాను. జర్మ్స్ నుంచి జీవన రక్షక వలయం అంటారు, కానీ ఆ వాసన అప్పుడప్పుడు గట్టిగా పిలిస్తే పక్క వాళ్ళు కూడా పోతారేమో. సో దేని గురించి మాట్లాడుతున్నామో తెలిస్తే కనుక కాల్ చేయండి, ఒక పాట వినొద్దాం. సో లెట్స్ ప్లే సాంగ్.

0: మీరు వింటున్న ఆ పాట, మీరు వింటున్న ఆ పాట సమ్మర్ హాలిడేస్ చిత్రంలోంచి అండి. ఇంకా శ్రీదేవి గారు, ఆల్మోస్ట్ సమయం ఆసన్నం అవుతుంది, సో మీరు
1: నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ మీకు తెలుసు కదా.
0: మీరు అడగండి ప్రశ్న, నేను చెప్పేస్తాను. నా ప్రశ్న అడుగుతాను, మీరు చెప్పండి, చూద్దాం.
1: ఓకే, సో విజయ ముద్ర.
0: విజయం అంటే ఓకే, విజయ ముద్ర, సో వ్యటంగా ముద్ర. ఓకే ఓకే, విక్టరీ వెంకటేష కాదేమోలండి. ఓకే, ఓకే,
1: థమ్స్ అప్ నేను చాలా వాడతాము, ఎందుకంటే ప్రతిరోజు చాట్ లో థమ్స్ అప్ ఇచ్చి ఇచ్చి థమ్స్ అప్ ఇస్ ద ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్. తర్వాత మీరు
0: జీవన రక్షక వలయం గురించి ఆడలేను.
1: ఆరోగ్యానికి రక్ష
0: ఇస్తుంది లైఫ్ బాయ్, లైఫ్ బాయ్ హై జహాన్ తందురుస్తి హై వహాన్. ఓ, తెలుగు హిందీ కానీ చేసాం. సో అదండి ఈ రోజు
1: ఎక్కడ ఉంటే ఆరోగ్యం
0: అక్కడ ఉంది. అదండి మీరు వింటున్నారు విరిజల్లు అష్టాచమ్మాలు సతీష్ ఇంకా శ్రీదేవి గారిని. ఇంకా ఈ రోజు ఆల్మోస్ట్ సమయం ఆసన్నం అయిపోయింది. వి విల్ బి బ్యాక్ నెక్స్ట్ వీక్ అగైన్. థ్యాంక్స్ ఫర్ లిస్నింగ్.
1: And signing off, Sridevi, July 11th karaoke program in San, Milpitas, Biryani Junction, 68 South Abel Street. You can go to, you can email info@bata.org or bata.org. Every call chesina kuda, they take your call and guide you from there. So July 11th, don't forget, signing off, Sridevi.
0: Ee paata meekosam.

మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో, తెలుగు ఎఫ్ఎం రేడియో, విరిజల్లు రేడియో. మజా చేయాలా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Congratulations, Vicky.
4: Thank you.
3: Putti, thank you kaadu. Koncham naa kosam time istava? Neeto flirt cheyali. Nuvvu naato flirt cheyali. Koncham romantic ga, koncham energetic ga, koncham musical ga.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్ లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: బ్యాక్ అప్.
1: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
2: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
1: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
3: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
4: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
5: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
6: Travelopod.
5: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
7: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దంతో ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: If you are not one of these people, you may want to try Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho One.

0: ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్ ఇలా.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా,

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
1: చెప్పలే గాని టోల్మే అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: వెళ్ళిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com.

0: ఏంటి?
1: మాటలో పడే చూసుకోలేదమ్మే, మిల్లు కూడా వచ్చేసినదే.
0: ఓ కంసామిద.
1: కంసామిదానా అంటే?
0: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
1: కంసామిద
0: బై
1: కంసామిదా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phones.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: Venu pakkalo akal.
1: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
2: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
4: మార్నింగ్ అమెరికా. Let's get old fashioned summertime showers.
5: Again, we're looking today at
6: Trump. Good morning.
7: Good morning.
5: Special one for you.
7: What's your message?
5: Scraping your

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకు.
1: చెప్పాలి గాని టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా

0: ఎంజాయ్మెంట్ యువలో మన దాసు ఎట్లా వచ్చాడంటే వేసుకుంటూ స్టెప్పు అరే ఖచ్చితంగా ఎగిరిపోద్ది ఇంటి పైన కప్పు.
1: Don't stop dancing. Ponagalu loading.

I don't stop dancing. Punagalu loading.

0: అనే పావులా మెలికలు తిరిగిపోతున్నాడే.
1: ఏదో మీ అభిమానం ఒక్కాయ్.
2: Hey, don't stop dancing.

0: Hey, don't stop dancing. Ponakalu loading.
1: Loading!

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
4: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
5: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
6: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
5: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: కాగాలి ఆ ఊరు ఈ వెన్నెల నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్ లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో,
1: విరిజల్లు రేడియో.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho

0: నువ్వెప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకు.
1: చెప్పాలే గాని డోల్మియా నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho

0: you're looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: మాటలో పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసిన అదే.
1: ఓ కంసామిద.
0: కంసామిదానా అంటే?
1: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
0: కంసామిద.
1: బై
0: కంసామిదా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
6: Raju, no eppudu van kadutunnandu. Ha? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాను అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
7: చెప్పనులే గాని టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
6: తుడిపక్లే, చిన్నగా రాసుకో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: పోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్ లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్ లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్ లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho

0: you're looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: రేడియోలో మనం బాసు ఎట్టా వచ్చాడంటే ఏసుకుంటూ స్టెప్ అరే ఖచ్చితంగా ఎగిరిపోద్ది ఇంటి పైన కప్పు.
1: Don't stop dancing. Ponagalu loading.

Don't stop dancing. Ponagalu loading.

0: అనే పావులా మెలికలు తిరిగిపోతున్నాడే.
1: ఏదో మీ అభిమానం ఒక్కాయ్.
2: Hey, don't stop dancing.

¿Dónde?

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాను అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకు.
1: చెప్పాలే గాని డోల్మియా నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడుపకలే, చిన్నగా రాసుకో.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: ఇంకేంటి?
1: మాటలో పడే చూసుకోలేదమ్మే, మిల్లు కూడా వచ్చేసిన అదే.
0: ఓ, కంసామిద.
1: కంసామిదానా? అంటే
0: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద.
1: కంసామిద.
0: బై.
1: కంసామిదా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దంతో ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: back up.
1: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
2: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో,
1: విరిజన్లు రేడియో.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: ఏంది
1: తెలుగు పాట?
0: ఈ మధ్య విండా లేదా మన సినిమా పాటలు? రైమ్ కోసం, రిధమ్ కోసం అర్థం పద్ధం లేని మాటలతో అడ్డంగా నింపేయాలి.
1: మరి మీనింగో?
0: మీనింగా? ఛీ, క్యాచీగా ఉండాలి, క్యాచీగా.
1: అయితే ఓకే, ఇప్పుడు వస్తున్న పాటల్లోని క్యాచీ పదాలన్నీ మ్యాచ్ చేసి ఓ పాట వేసుకుందాం రా.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఆ ఊరు ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్ ఇలా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే, కానీ టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod. And get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దంతో ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాను అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పు.
1: చెప్పాలే, కానీ డోల్మియా నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపక్లే, చిన్నగా రాసుకో.